0: బలి బలి బుల్లలి గట్ట
1: కెట్టిలావురే
0: సుందరాని గావు చేలా సుందరాని గా